0: संगीत रसिकुलंदरिकी शुभोदयम नमस्कारम చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అలవాటు ప్రకారంగా 8 నుంచి ఒక 2 నిమిషాల ఆలస్యంగా అయింది అయితే క్షమించండి మన ఉదయపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఎస్ మన ఉదయపు వేళ కార్యక్రమం 94.6 98.2 మెగాహెర్ట్స్ మీద ప్రసారం అవుతున్నది ఈ ఉదయపు వేళ
1: Tuli ragalu.
0: Inko kasari namaskaram shubhodayam. Tumhai nalugu, tumhai 7.6, tumhai 8.2 megahertz mida. Yes, 95.6, 98.2 megahertz mida. Udaipu vila karikramamma. Malli vachindi shani vadam nadu. With your J Vandana, Yenimidin in Chitumidi Daka. Prasadam Chistam and a Karikramam. Me Malianta Tinjadaniki, Tisukuni Vastanu, Mother Minasini Patalu. Alavatu Prakarangashani Varam Nadu Swami Variki Dandalu Pedutu. Ankitam Chistu Mutamurati Pata. Govinda, Govinda, Padutu, Palakutu, Smaristu. ఈ గోవిందాని పదం ఈ గోవిందాని అమూల్యమైన పదం చెప్పాలంటే అద్భుతంగా చేస్తుంది ఈ పదం మన జీవితంలో

గోవిందా పలుకుతూ పాడుతూ మొదలు పెడుతున్న మన ఈ శనివారం నాడు ప్రసారం మన మారిషస్ దేశంలో మాతృ దినోత్సవం మదర్స్ డే సెలబ్రేషన్ ద లాస్ట్ సండే ఆఫ్ మే మంత్ కదా లెట్స్ డెడికేట్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్ హూ విల్ బి సెలబ్రేటింగ్ ద మదర్స్

0: అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు అమ్మ అనేది ప్రేమకు మరో పేరు కదా
1: దూరవం కాదాయి
0: అమ్మ నవ్వు ఇంటి ఆనందం అమ్మ ఒడిలో ఉంటే బాధలన్నీ మరచిపోతాం

అమ్మమ్మ నా చేతి స్పర్శలోని ఓ దర్పు ఉంటుంది అమ్మమ్మ నా జీవితానికి మొదటి దేవత yes mothers are there with wonderful blessings

ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు ఈరోజు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డెడికేటింగ్ ద నెక్స్ట్ సాంగ్ విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే టు ఆల్ దోస్ సెలబ్రేటింగ్

శనివారం నాడు ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నాడని ఆశిస్తూ అయితే ఇట్స్ టైమ్ టు సే బై బై వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ద మదర్స్ అవుట్ దేర్ ఏ వెరీ హ్యాపీ మదర్స్ డే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు లెట్స్ గెట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఆల్ అవర్ మదర్స్ అండ్ వందనా మీ దగ్గర సెలవు తీసుకుని హ్యావ్ ఎ వెరీ గుడ్ వీక్ అహెడ్ నమస్కారం